0: ఏళ్ళుమలైవాస వెంకట్రమణ గోవింద
1: గోవింద
0: పాండురంగ పండరినాద గోవింద
1: గోవింద
0: తిరుమలైనాద శ్రీ శ్రీనివాస గోవింద గో